0: 아키가
1: 캄가우 말아도 캄마 똥가우래.
0: 캄마 쳐들지 똥가우래. 똥가 노트 세고모. 똥가 노트 그는 거 똥가우래야.
1: 똥가우.
0: 응.
1: 똥가 노트 그는 거 똥가우다.
0: 여기가 똥가 노트 그는 거 똥가우.
1: 可是不像那什么玩意儿呢？可是这个，嗯，可是现在那些黑脚筋都能俺吃开呀。哈哈哈哈哈！俺老家一拉门的。
0: 对，可没。我俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个，俺老家那个， Hello. Tani.
1: Nyang.
0: Nyang. Tani.
1: Chimba.
0: Chimba. Tani.
1: Chirwa.
0: Gangzi.
1: Chirwa.
0: Chirwa. Tani.
1: Kama.
0: Kama. Adi. Tunga we na hello, nyang, chimba, kama, chirwa tunga we mo. Adela. Yari. Yeah, Tani, Tua, no, Murilan, Chin Tanji Kutua, Rila. Chin Tanji Kutua, Dagar. Aranjina, a muscle, Sinsin, Sinsin, Sakil, Tayok, Gangar. Aranji Yakuna, a muscle, Sinsin, Sakil, Tayok, Gangar.
1: A muscle, Sinsin, Sakil.
0: Ахига.
1: А. Чанга мыслы сакыры.
0: Кази.
1: Чанга.
0: Шангам.
1: Чанга мыслы.
0: Я тамани.
1: Чангамда мыслы.
0: А мыслы синдин сакыл.
1: О, шангам. Шангам мыгы атаг. Чангам мыслы синдин сакыл чиги.
0: Тани.
1: Чи твин омен.
0: Омен.
1: Omen.
0: Omen in the Omen. Ready. Tani? Shangang Omen, you got it?
1: Chungun Sakil.